0: ఫిరువునుగా కిబైన్ హమకషవరం ఫురెదుముగా హద్దు ఫహన్ అలాఫావా మీహుంగ తెరిం కిబురు వెరియకు కంగా ఏనావి.
1: وَلَقَدِ اخْتَرْنَاهُمْ عَلَى عِلْمٍ عَلَى الْعَالَمِينَ
0: అది హమకషవరం తిమన్ రస్కలాంగే దెనవడి గతుముగే మతిం ఆలం తగ్గి మచ్చం ఎవరిన్ ఖయారు కురవీమే.

0: ములకు మెజిస్ట్రేట్ కోర్ట్ మీ ముల దివ్యహిరాజే నంబరు హసతేక సబ్బీస్ ఏ ఒబ్లిక్ తెహా సబ్బీస్ ఒబ్లిక్ అషార ఇవులాన్ వారిసకు హురితో బెలుం మిదండవ ఫరత్తకుగే వారిసకు హురినమ ఆయిలే గుతుం హురి గ్యాకం భయాంకొం హద్దువహుగె తెరేగా లియుమకుం ఎకం మికోటం ఎంగెవుం ఎదెమే దఫ్తరు నంబరు అస్సతేక నువదిహతినే కాఫ్ మాలె అల్మర్హూమ్ హుసేన్ గాసిం మీం ముల ఖనీరు విలా అల్మర్హూమా అమీనా అబ్దుల్లో హై సఫర్ సాదస్తేక సాలిస్ అషే విహి జులై దిహా సబ్బీస్ ములకతళు ములకు మెజిస్ట్రేట్ కోర్ట్ మీ ముల దివ్యహిరాజే నంబరు హసతేక సబ్బీస్ ఏ ఒబ్లిక్ దిహా సబ్బీస్ సతార ఎయులాన్ మిల్కువెరికం మిదండవ తంతణా తకితీగే మిల్కువెరికమా మెదు దావాకురా ఫరాతెవ్వాణమ హద్దుహుగె తెరేగా లివుమకుం ఎకం మికోటం ఎంగెవుం ఎదెమే మీ ములకు కణీరు విలాయికియా బండార గోతీగావా ఎమ్మిహా ఇమారతక వడుఫద తంతణా తకిచ్చ నూఫులే ముదా మీ ములకు విదాతరి ఏకియా బండార గోతీగావా ఎమ్మిహా ఇమారతక వడుఫద తంతణా తకిచ్చ నూఫులే ముదా హై సఫర్ సాదస్తేక సాలిస్ అషే విహి జులై దిహా సబ్బీస్ అలుగన్మింగే బప్ప కాఫ్ తులుస్తూ రంవెలి అబ్దుల్ సత్తార్ సౌదువణి దిహా సబ్బీస్ జులై సాదాగ నియా విఫే వీమా బప్పగె మచ్చంగ్ ఎవ్విస్తారన్నే నువత వసియతెవ్వాణమ ఎమ్మస్ దువహుగె తెరేగా అలుగన్మిన్ నా గొడువా ఇక నిమ్మెవుం ఎదెమే ఆయిలాగ్ ఫరాతుం అబ్దుల్లా షరఫ్ ఫోన్ నువై నువై నువై తినెంగ్ అషెంగ్ ఎకెంగ్ అషే ముహమ్మద్ షరఫ్ ఫోన్ నుయెంగ్ అషెన్ నుయెంగ్ హతరే ఫహెంగ్ హతెంగ్ హతరే అలుగుణిగే మమ్మ మీమ్ జోజియా జహురా అహ్మద్ వణి దిహా సబ్బీస్ జూలై సోళాగ నియా విఫే వీమా మమ్మగే మచ్చంగ్ ఎవ్విస్ దారన్నే నువత వసియ తెవ్వాణమ ఎమ్మస్ దూహుగే తెరేగా అలుగుణ గుళువా ఎఖన్ నిమ్మెవుం ఎదెమే ఆయిలాగ్ ఫరాతుం ఫరుహత్ ఫోన్ హతెంగ్ హతెంగ్ హతరే తినే తినే హతింగ్ హతరే అల్గున్మింగ్ బప్ప షవియన్ ఇమ్మరుషి మిరిహిమాగే అబ్దుల్ రహీమ్ ఆదం వణి దెహా సబ్బీస్ జూన్ హతావిహుగ నియా విఫే వీమా బప్పగె మచ్చంగ్ ఎవ్విస్ దారన్యే నువత వసియతెవ్వాణమ ఎమ్మస్ దూహుగె తెరేగా అల్గున్మిన్నా గొళువా ఇక నిమ్మెవుం ఎదెమే ఆయిలాగ్ ఫరాతుం సారా అబ్దుల్ రహీమ్ ఫోన్ హతే ఫహింగ్ హై సుమెన్ అషే నువైంగ్ హతే అబ్దుల్లా నసీర్ ఫోన్ హతే నువై నువై తినెంగ్ హతరే తినెంగ్ హతరే ఆదమ్ నసీర్ ఫోన్ హతే దేద్దే ఫహెంగికె ఫహెద్దే అలీ నసీర్ ఫోన్ నువెంగికె నువే తినెంగ్ హతే తినెద్దే అల్గన్మింగే మమ్మ హాలిఫ్ హోరఫుషి వైలెట్ విలా ఫహిమా మూసావణి దిహా సబ్బీస్ జూలై సోళాగ నియా విఫే వీమా మమ్మగె మచ్చంగ్ ఎవ్విస్తారన్యే నువత వసియతెవ్వాణమ దిహా సబ్బీస్ ఆగస్ట్ సతారాగి కురిం అల్గన్మిన్ నా గొడువా ఇక్కడ నిమ్మెవుం ఎదెమె ఆయిలాగ్ ఫరాతుం తుహఫా హుసేన్ ఫోన్ నుయెంగ్ హతరి సుమె ఫహెంగ్ హతే ఫహెంగ్ హతే ఇబ్రాహీం తహసీన్ ఫోన్ హతింగ్ హయింగ్ హతరి హతరి తినింగ్ హతే ఫహే అహ్మద్ లుఫ్సాన్ ఫోన్ నుయెంగ్ నుయెంగ్ హతే తినె తినింగ్ అషెద్దే అల్గున్మింగే మమ్మ సీన్ మరదు ఫేదు యలో డైమండ్ జాహిద అహ్మద్ వషా బియాగే ఏసాదియే వణి దిహా సబ్బీస్ జూలై సాదాగ నియా విఫే వీమా మమ్మగె మచ్చంగ్ ఎవెస్ దరన్య నువత వసియతె వాణమ ఎమ్మస్ దూహుగె తెరేగా అల్గున్మిన్నా గొళువా ఇక నిమ్మెవుం ఎదెమే ఆయిలాగ్ ఫరాతుం హవ్వా నాహిద ఫోన్ హతె నువై దే హతరెం హై సుమెన్ నువే ఆతిఫా అబ్దుల్లా ఫోన్ హతె నువై సుమెన్ అషె సుమెన్ అషెన్ ఎకే అల్గన్మింగ్ బప్ప అలిఫ్దాల్ మందు బహారుగే ఇస్మాయిల్ ముహమ్మద్ వణి దిహా సబ్బీస్ జూలై ఫనరాగ నియా విఫే వీమా బప్పగె మచ్చంగ్ ఎవ్విస్ దారన్యే నువత వసియతెవ్వాణమ ఎమ్మస్ దూహుగె తెరేగా అల్గన్మిన్నా గొళువా ఇక నిమ్మెవుం ఎదెమె ఆయిలాగ్ ఫరాతుం ఇబ్రాహీం ఇస్మాయిల్ ఫోన్ హతెంగ్ హై సుమె దేంగికెంగ్ హై తినె లుక్మాన్ ఇస్మాయిల్ ఫోన్ హతెంగ్ అషి తినె నువై దే తినె నువై అల్గన్మింగ్ బప్ప కాఫ్ మాలె ಮೀಮಲಿಫ್ ಝೂನಾ ಮಂಜಿಲ್ ಅಬ್ಬಾಸ್ ವಣಿ ದೇಹಾ 26 ಜುಲೈ ವಿಹಿಗ ನಿಯಾವಿಫೆ ವೇಮಾ ಬಪ್ಪಗೆ ಮಚ್ಚಂಗ್ ಎವಿಸ್ತರಣ್ಯ ನೂತ ವಸಿಯತೆ ವಾಣಮ ಎಮಸ್ತುವೋಗೆ ತೆರೆಗ ಅಳ್ಗುನ್ ಮಿಣ್ಣಾ ಗುಳುವ ಎಕ ನಿಮ್ಮೆ ವುಂಗೆದೆಮೆ ಆಯ್ಲಾಗ್ ಫರಾತುಂ ಅಹಮದ್ ರಿಯಾಸ್ ಫೋನ್ ಹತಿಂಗ್ ಅಶೆಂಗ್ ಹತರೆ ತೀನಿಂಗ್ ಎಕೆಂಗ್ ಹತಿಂಗ್ ಹತೆ ತೋಹಿರ ಅಬ್ಬಾಸ್ ಫೋನ್ ಹತಿಂಗ್ ಅಶೆನ್ ನುವೆ ನುವೆಂಗ್ ಎಕೆಂಗ್ ಹತಿಂಗ್ ಎಕೆ ಹಲೀಮತ್ ರಿನ್ಜಿ ಫೋನ್ ನುವೆಂಗ್ ಹೈಂಗ್ ಹತೆ ತಿನೆಂಗ್ ಎಕೆ ಸುಮೆಂಗ್ ಹತೆ Zuna Abbas, phone, nuay fahing asheng, hatere nuay ekete. Algun menge bappa, Gafdal Tinadu, Roshan, Rashid Ahmadwani, deha 26 julai dihega niyavefe. Vima bappa ge matseng, evis daranye nuata wasiyate vaanama, emas tuhoge terega, algun menna gulwa ekan nimme vung edeme. Aylag faratung, Shaffaf Rashid, phone, hatere nuay hate, nuay nuay nuay hate. ইব্রাহিম শাহিদ রশিদ ফোন হাতেং আশেং হাতারেং আশেং হাতেং হাতেং হায়ে আলগুনমেঙ্গে মাম্মা কাফু কাশিদু রেডি লাইট নাফিসা হালিমবনি দেহা 26 জুলাই 17 গা নিয়াবেফে ভিমা মামগে মচ্চং এভিস দারেনি নুয়া তাওয়াসিয়তে ওয়ানমা এমস্তু হোগে তেরেগা আলগুন মিনা গুলুয়া একা নিমেবুং এদেমে আইলাগ ফরাতুং মুহাম্মদ হালিম ফোন Nuang hai ngashe, fahe fahe fahe sume. Riaz Halim, phone, hateng hate tine, tine fahe tine sume. Madiha Halim, phone, hateng hai tine, de fahe fahe sume. Algun minge kokko, hulumale goti nambaru, de sume sume faheng hatere, green pick, male, Ibrahim Nasihwani, deha 26 julai, baraga niyavefe. Vima Ibrahim Nasihuge matseng evistaranye nuata wasiyate vaanama, emas tubhoge terega, algun minna guluwa ekar nimme vungedeme. Aylag faratung, Aishat Nasiha. Phone, nuay tine sumeng, hateng hate nuay sume. Muhammad Ihsan Yusuf, phone, nuay nuay hateng, hateng hate sume de. ಮೆಹರು ಗಡಿ ಮೆಂದುರು ಕುರಿ ಎಗಾರು ಗಡಿ ಫನ್ಸಾಸ್ ತೆಮಿನೆಟು ತಿರೀಸ್ ತಿನ್ಸಿಕುಂತು ಅಡೋ ಸೋಮುಂತೆ ಗೆಂದವನಿ ದಿವಹಿರ ಆಚ್ಚೆಗೆ ಅಡು
1: ಬಲ ಸಾಕಲ ಪಾವತಿ ಕುರಿ ತಿಹಿನತ್ತ ದೆಂತಿ ತನು ಎಹೆನ್ ಸಾಕಲ ನೆರೇನು ಗೊತ್ತೆ ಬುಣಬಲಾಳ
2: ಕೊಮ್ಮೆಮೀಗ ವಿಸ್ ಪಾಕ್ ಕೊಲ್ಲವನಿ ಕೊ ನಿಮುಣಿ ಕಾರು ಪಾಕುರ ಜೋನುಗ ಸಾಕಲ್ ಸಾಕಲ್ ಪಾಕುರ ಜೋನುಗ ಕಾರು ದೆರದೋ
1: ಕಿಹಾ ದೆರ ಕಮ್ಮಿ ಇದಿಯೇನು ಹಮ ದೊರಮತಿ ಪಾಕ್ ಮೀಡ್ ಪಾರ್ಕಿಂಗ್ ಝೋನ್ ಎವಸ್ ನೋನ
2: ಪಾರ್ಕಿಂಗ್ ಝೋನ್ ಯತಿ ಮಾ ದುರಕುನು ಎತಾ ಪಾರ್ಕ್ ಕೊಪ್ಪ ಕೊಡ ತಂಕುಳಕ ಹಿಂಗಾದಿ ಸಮರಂಗಳುವಾನೆ
3: ಪಾರ್ಕ್ ಕುರವ್ವ ಎಹನಸ್ ಗವಾದಾ ಎಕ್ಕು ತಪ್ಪಾಕು ಕುರವ್ವ ಅದಿ ಎಹಮ್ಮಿ ಹುನ ಉಂದಗು ನುವಾಗು ತಪ್ಪಾಕು ಕುರವ್ವ

0: ఫిరువునుగా కిబైన్నె హమకశవరం ఫురెదుముగా హద్దు ఫహన్ అళా ఫావా మీహుంగ తెరే కిబురు వెరియకు ఖంగా ఏనావి
1: وَلَقَدْ اخْتَرْنَاهُمْ عَلَى عِلْمٍ عَلَى الْعَالَمِينَ
0: అది హమకశ్వరం తిమన్ రస్కలాంగే దినవడి గతుముగే మతిం ఆలం తొగి మచ్చం ఎవరిన్ ఖయారు కురవీమే.

నుబాకంతకురి మీహు ఈమాం వె సాలిహ్ అమల్ తకురి మీహున్నా ఇఫదకంగా తిమన్ రస్కలాంగె లవ్వానే కమ అది ఎవరింగే దిరి తిబుమాయ్ మరువు హమ హమ వెగిం వా కమ ఎవరింగ్ హీ కురి హియే ఎవరింగ్ కురా హుకుం హా దహా నుబా వెగింబే.

హిక్కంగా హద అది అల్ము లిబిఫావుమా ఎక్వస్ అల్లాహు ఎమీహకు మగుఫురద్దవ అది ఏనాగె ఇవుమాయి హితుగా సిక్క జస్సవ అది ఏనాగె లొలుగా ఫర్దాయి లబ్బాఫి మీహ ఖలేగఫాను దెఖవడాగతీము తోయ్ అల్లాహు మెనువీ ఎమీహక తిద్మగు దక్కాని ఫహె ఖాకు హియ్యే ఫహె త్యబా మీహుం హందుమ నుకురనీ హియ్యే.

గడిన రేగడే గారిచే మిదివే రాజే గారు. అస్సలాము అలైకుం. మేదకేన మిస్ ఉస్తాగ శ్రోతం అడు సమగిందవా ఎమ్ హా ఫరాతక వరం ఉఫావెరి దేకం ఎదుమం మిరే సమ వర హిగ్యాం రీత్ లవతక కాయకు షోయా ఎకు కురియ దాన ఉరియా బెఫ్నస్ వర బడ మర్హబా ప్రోగ్రామ్ కు ఫరాతు మేదకేన మి షోయా కి ఎహున్ తెరింగ్ ఎ దువస్ వేతువి గెన్ దియైరు కురేవును తజ్రిబా తౌ కే వాహక తం అడు హాల్ మటక గెనిస్తే షోయ్ మి షో గ బావెరి వా ఎహున్ తెరియా మేదు కురిమత్ లాంజను కంకమా హాసిల్ కురేవును కంకమా కురేవును ఎహ్సాస్ తక ఆది ఆ ఇవ్వర కుంకమా కురిమిస్ లానే గుత్తకా గుళే గుతం మిరేవిస్ వాహక దక్కముందాన అది ఎఫ్ తెలియదే లవై సమ మిరేస్ జాల్ముగ ఫుర్సత్ ఎక్కల ఇది ఇలవే ఎమ్దనే అమిల నఫ్స జాల లవాగ వాహక ఇలవ జాల్ముగ ఫుర్సత్ మిరే సేబై హమ ఒరియా బ్యావెనెస్ బ్యావరి వే లెవెన్ హేమ అవహం మిహాన్ ఫిషింగ్ గుళువాలవా నోట్ కొలవా హంగమంగి నంబర్ కి తిని తిని హాతరే సుమెంగ్ హై సుమెంగ్ హై హమ మిగే తురుం పిఎస్ఎం యామిదురుకు వేసి నన్నోట్ కురవేనే డిఆర్ఏ హేమ అవహం మిహారం ఫిషికి నన్నోట్ కురముందా విషో ఫషానీస్ హమ వరం హిగ్యాం రీత్లా వేకం.

0: గడిం ఫతిహ్ హతరు గడి 30 నిమిషాలు మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగ మగుదాయ.